0: back right after the commercial break.
1: మా వేలే ఇం కాలి రావడా
2: జోస్తా కలు దపారా షార్జీత సింగలార్ షమా
1: ఓహో పమీనా బజార్ దుబాయ్ కి దశార్జా జ్యూలర్స్ దుకాన్ దే చటచి ద దుబాయ్ ఓ దశార్జా టూల వెరైటీ మౌజూద్ దా
2: నుద్దా సివాయ కనా
1: షార్జా జ్యూలర్స్ ప్రొప్రైటర్ జే బ్రదర్స్ ఫోన్ 09382732 65.
3: रेडियो दिलबर अब कभी भी कहीं भी सुनिए हमारी वेबसाइट पर लॉग ऑन टू www.radiodilbar.pk.